0: కారే కారే
1: ధరపడదు
0: కారే కారే
1: సూరపడదు
0: కారే కారే
1: అమ్మకు పట్టాలే
0: కారే
1: సూరకి తరది
0: ఎన్నాయో ఎక్క చతుర నార
1: అమ్మ చూడటనండి
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కలకే కదే
2: మేద మనకి ద్వార ఏ చూసత్ జాత అమ్మ మదత్ జాత అదే